0: ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్ స్ఫరదినేత్రం ప్రసన్నం వామాంకారూఢసీతా ముఖకమలమిలల్ లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటా మండలం రామచంద్రం ఇతి ధ్యానం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పూంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసీతూణధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపగ్నిం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
1: అద్య రామరక్షా స్తోత్ర పఠనస్య చతుర్థం దినం వయం ప్రథమం పంచ శ్లోకాన్ ప్రతిదినం పఠంతః స్మః. తర్హి భవంతః ప్రాయః తాన్ శ్లోకాన్ ఇదానీం సమ్యక్ జానంతి ఖలు. ఇదానీం శాంతిమంత్రః. దుర్జనః సజ్జనో భూయాత్.